అని అవలకడక అరవద్ద చెప్తురోమా, జమిలలే నా కోమతులై వలపచి రోమా, అతి నేషాలలే జరబమై గోమాని నమ ఖాయరోనా కంతవ్వ.